0: నా తూల్ చనగొట్టు లైతాం తూల్ చంద్రు Asa Sourachi,
1: Ratou Varson, Daniel Capin.
0: Réto vers ma mélantata. Fal. Kratia. Florette. Yura Nicole. Nadia. Ari, Nipanourach. Nandija Touam la Fumi Technique, Daniel Capin.
2: Rampitso ny toiny.
3: Radio Feu Filazantsara FM 91.2 MHz.